ఐ మహేష్ ఇన్ కౌషి, దీప్తి అక్క, ఇట పస్సే కొలియాపిటి జయంతయ్య మే కట్టియ మెకదు కర గన్నవా కటకార హెడ్డకార కొల్లలు అట అదన్నది మన పొడ్డద్దే గుడ్డ ఇన్ని అది కట్టియ మెకదు కర గన్నవా అభియాము సింధు అట.